శ్రోతలకు విశేషంగా ముద్దు ముద్దు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు ప్రతి శనివారం నాడులాగా ఈ శనివారం కూడా ప్రసారం అవుతున్నది మన బాలానందం. బాలానందం అనేది పిల్లల ఆనందం, పిల్లల సంతోషం కోసం విశేషంగా ప్రసారం అవుతున్నది ఈ కార్యక్రమం. మధ్యాహ్నపు వేళ ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ఇంట్లో ఇంటి పనులు చేస్తున్నారు, ఇది థర్డ్ టర్మ్ కదా, జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా చదువుతూ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ అయితే మంచిగా మీరు ఆనందిస్తారని మా కార్యక్రమం. ఆనందించండి మధ్యాహ్నపు వేళ 1 గంట దాకా బాలానందం అనే తెలుగు కార్యక్రమం.

శనివారం నాడు అంటే వీకెండ్ కదా, ఆనందంగా గడుపుతున్నారు. చెప్పినట్టు ఇది థర్డ్ టర్మ్ కదా, శ్రద్ధగా చదవాలి. ట్యూషన్కి వెళ్తున్నారు లేదా ఇంట్లో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఫలితాలు రావాలని కోరుకుంటూ. అయితే ఈ థర్డ్ టర్మ్ ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో కొనసాగిస్తూ మన కార్యక్రమం మంచి మంచి పాటలతో మన బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో

0: గుర్తించుకోండి సంగీత ప్రియులారా, పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం బాలానందం అనేది విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం ప్రసారం అవుతున్నది. వీకెండ్ కదా, మంచిగా ఆనందించండి. రిలాక్స్ చేయడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంకా తీరిక సమయంలో మంచిగా రిలాక్స్ చేయడం ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుతం మీరు పనులు చేస్తున్నారు, మీరు మన కార్యక్రమం కూడా వింటున్నారు, ఆశిస్తూ ఉంటున్నాను మంచిగా ఆనందించండి.
1: బాలానందం.

చదువు చిన్నదైనా కలలు పెద్దవిగా ఉండాలి. ఈరోజు చేసే చదువే రేపటి విజయానికి పునాది. నిజంగా ఈరోజు శ్రద్ధగా చదివితే రేపటి పునాది అవుతుంది. మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ, మంచి ఉద్యోగం కూడా రావాలని కోరుకుంటూ శ్రద్ధగా చదవాలి.

కష్టపడి చదువు నీ భవిష్యత్తు నీకోసం ఎదురుచూస్తుంది. చదువు కోసం చేసిన కష్టం ఎప్పటికీ వృధా కాదు. అయితే పుస్తకాలు తెరిస్తే అవకాశాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. చదువులో పెట్టిన ప్రతి నిమిషం భవిష్యత్తులో ఒక అడుగు పెట్టడం ఇది తలచుకుంటుంది.

దండి పన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది రన్నవే సంహం లక్కపోతే డేంజర్ కష్ట

0: रामा दीनी बोग दंदामा इदी पेरेंट्स की परीक्षा इदी ब्रदर की शिक्षा
1: దీనికి యాంటీబయాటిక్ లేదా
0: దీనికి నీరసం రాదా
1: దీంతో మాట్లాడను
0: దీంతో ఆట్లాడను
1: ఇదో సైతాన్
0: ఇదో తూఫాన్
2: ఇదో నా బంగారు పాప.

0: 819 किलोहर्ट्ज ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस 819 किलोहर्ट्ज ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: పిల్లలారా, ఈ శనివారం నాడు మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు మన కార్యక్రమం ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ చెప్పినట్టు చదువులు ఎంతో ముఖ్యమైనది. చదువులో పెట్టిన ప్రతి నిమిషం భవిష్యత్తులో ఒక అడుగు ముందుకు అవుతుంది. నిశ్శబ్దంగా చదువు విజయమే మీ గురించి మాట్లాడుతుంది. అలాగే కలలు కనే వాళ్ళు చాలామంది, వాటి కోసం చదివే వాళ్ళు కొద్ది మంది కదా. చదువు ఒక ప్రయాణం లాంటిది, విజయం

దాని గమ్యం నా పుస్తకమే నా పవర్ అవుతుంది కదా, ఇది మన శక్తి. అయితే పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: This is Radio Marches.
1: Assalamu alaikum. Kimchi Mauritius.
2: Namaskar.
3: Shodharandariki Hrudayapurvaka Namaskaram.
4: Ungal anaivarukkum Vanakkam.
5: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
6: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల

అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

వ్రతం మన శరీరానికి నియమాన్ని, మనస్సుకు నిగ్రహాన్ని, ఆత్మకు ప్రశాంతతను నేర్పుతుంది. భక్తితో పలుకుదాం ఓం నమో వెంకటేశాయ.

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువువడే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించిన ఎంతో ధైర్యం కలుగుతుంది కదా. గోవిందనామమే మనకు ఆనందం.

మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకండి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా వెలుగు తప్పకుండా వస్తుంది. ఆశను విశ్వాసాన్ని విడవకండి.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.